ర్జితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మన్నార పుషశోభూషసుభూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీపదనాభజగ్రనమః సూర్యాయ దక్షాధరణాశకాయ శిరణీలకంఠాయ బృహద్భుజాయ తస్మై శిఖారాయ నమః శివాయ వశిష్ఠకుంభోద్భవ గౌతమార్య మునీంద్రదేవార్చితశేఖరాయ చంద్రార్కపైశ్వానరలోచనాయ తస్మై మకారాయ నమః శివాయ యాక్షస్వరూపాయ జటాధరాయ పినాకాష్ఠాయ సనాతనాయ దీప్యాయ దేవాయ దిగంబరాయ తస్మై ఏకారాయ నమః శివాయ పంచాశత్రం పుణ్యవ్యాపార శివలోకి మామ్నోతి శివేన సమోదతే ప్రణయ నమ.